0: Pacific Music లో రేడియో వనవాటు
1: మైకికి చమురే
0: కామ్లో సోవర్ ఆఫ్ కింగ్డమ్ విత్ థాంగా Philemon Pete, the Solomon Islands.